0: నామం పలుకుదాం భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం గోవింద నామమే మనకు రక్షణం హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈ వ్రత దీక్ష కాలంలో మీరు క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ ఎంబీసీ రేడియో మీకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఆచార్యుడి ఉపన్యాసాలు విని మీ దినాన్ని ఆరంభించండి పండితులు ఉపన్యాసాలు వినడం ద్వారా మనం వేదాలు శాస్త్రాలు వంటి లోతైన జ్ఞానాన్ని పొందవచ్చు ధార్మికతను నైతిక విలువలను అర్థం చేసుకుని మన జీవన మార్గాన్ని సరిదిద్దుకోవచ్చు అయితే ఈరోజు మన మధ్యలో కుమారి ఆశ్రయసి తప గారు ఒక ఉపన్యాసం ఇస్తారు ఆమెను విందాం
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో చాలామంది తెలుగు వాళ్ళు బహుశా అందరు తెలుగు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు అసలు ఈ 40 రోజుల మండల దీక్ష మనకు చాలా కీలకమైనది చాలా విశేషమైనది ఎందుకంటే ఆ కాలంలో ఈ కాలంలో మొరిషస్ దేశంలో ఒక దివ్యమైన వాతావరణం ఉన్నట్టుంది మనం ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళను కలుసుకుంటే మీరు వ్రతం పాటిస్తున్నారా వ్రతం గురించి మాట్లాడడం జరుగుతుంది స్వామివారి నామాలు చెప్పడం జరుగుతుంది ఈ 40 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలు వింటూ ఉంటాం నేను చెప్పినట్టుగా స్వామివారి నామస్మరణం చేస్తూ ఉంటాం కానీ అసలు వ్రతం అంటే ఏమిటి అందరూ అంటారు వ్రతం అనేది మనం మాంసాహారి తినకూడదు మనం కేవలం సాత్విక భోజనం తినాలి మనం శాకాహారి భోజనం చేసుకోవాలి ఇవన్నీ కరెక్టే ఇవన్నీ నిజమే వ్రతకాలంలో ఉన్నప్పుడు మనం శాకాహారి భోజనం తినాలి ఎందుకంటే ఆ కాలం మనం మాంసం అవన్నీ తినకపోతే మన శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టుంది అయితే శరీరం మాత్రమే కాకుండా మన మనస్సు కూడా చాలా తేలిగ్గా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది కానీ వ్రతం అనేది కేవలం తినకూడదు అలాంటిది కాదు వ్రతం అనేది ఒక క్రమశిక్షణ మనం వ్రతంలో ఉన్నప్పుడు అసలు ఏదొక అలవాటు అలవర్చుకోవాలంటే దానికి కనీసం 21 రోజులు అవసరమని జనులు అంటారు కానీ ఇక్కడ మనకు వచ్చింది 21 రోజులు కాదు మనకు వచ్చింది 40 రోజులు అయితే మనకు ఏదొక కొత్త అలవాటు రావాలంటే ఈ వ్రత కాలంలోనే మొదలు పెట్టుకోవాలి ఆ అలవాటుని అనుసరించడం ఇప్పుడు మనుషులకు అనేక లక్షణాలు ఉంటాయి కోపం తాపం ఈర్ష అసూయ ఎక్కువగా మాట్లాడడం పెద్దగా మాట్లాడడం అవన్నీ కానీ వ్రతకాలంలో మనం కేవలం భక్తులమని మనం తలుచుకోవాలి మనం కేవలం మనుషులమని మనకు మనం అర్థం చేసుకోవాలి అందుకే వ్రతకాలంలో మన కోపంపై మనకు ఒక నియంత్రణ ఉండాలి మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం మన స్వభావాన్ని కొద్దిగా మనలో ఉన్న ఆ చెడు లక్షణాలను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి ఈ క్రమశిక్షణ వ్రత కాలంలోనే మనం మొదలు పెట్టుకోవాలి అలా చేస్తే 40 రోజులు మన భావాలపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే మన కోపంపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే జీవితాంతం ఇది మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే సుమతి గారు అన్నారు కదా తన

0: கோபமே தன சத்ருவு, தன சாந்தமே தனக்கு ரக்ஷ தய சுட்டம்பவ், தன சந்தோஷமே ஸ்வர்கமு, தன துக்கமே நரகமந்திரு தத்யமு சுமதி. அய்தே விரத காலம்லோ மனம் இதே செய்யாலி. அய்தே 40 ரோஜுல தீட்சனி அந்தரூ சாலா மனஸ்பூர்த்திகா சாலா பிரசாந்தங்கா கொனசாகுதாரனி ஆசிஸ்துனாம். ధన్యవాదం. నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి అశ్రియ సీతప్ప గారు ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక నేటి ప్రసంగాన్ని కొనసాగిస్తున్నది శ్రీవారి కీర్తనంతో.

0: ప్రియమైన భక్తులు, ఇంతటితో సమాప్తం. శుభదినం. హరే శ్రీనివాస.
1: ఆపదమ.

నమస్కారం శ్రోతలందరికీ. మీ అందరి ఆత్మీయ కార్యక్రమం తొలి రాగాలులోకి స్వాగతం. భక్తి అంటే కేవలం దేవుడిని స్మరించడం మాత్రమే కాదు, మనసులో ఒక నమ్మకాన్ని నింపుకోవడం, కష్టాలు ధైర్యాన్ని ఇవ్వడం, సంతోషంలో కృతజ్ఞతను తెలియజేయడం. అలాంటి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి, ఆ వ్రతం వెనుక ఉన్న విశ్వాసం గురించి, మన సంప్రదాయం దాని ప్రాధాన్యత గురించి ఈరోజు నుంచి మనం ప్రత్యేకంగా ముచ్చటించుకుందాం. తిరుమల కొండలపై కొలువైన శ్రీనివాసుడు, ఏడు కొండలవాడు శ్రీ వెంకటేశ్వరుడు, భక్తుల గోవిందుడు. ఈరోజు మన ప్రయాణం ఆయన పాదాల చెంత నుంచే ప్రారంభమవుతోంది.

తిరుమల అనగానే మన కళ్ళ ముందు కనిపించేది కొండలు మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. గోవింద గోవింద అని నామస్మరణతో నిండిపోయే ఆ వాతావరణం భక్తుడి మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని భక్తులు ఎందుకు ఇంతగా ఆరాధిస్తారో, ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎందుకు భావిస్తారో ఈరోజు మనం గుర్తు చేసుకుంటాం.

రామేశ్వరుడు, శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు, వెంకన్న పేర్లు ఎన్నో, కానీ భక్తి ఒక్కటి. ఒకసారి ప్రేమతో పలికిన గోవింద అనే నామమే మనసులోని భారాన్ని తగ్గించేంత శక్తిని కలిగి ఉందని భక్తుల విశ్వాసం. మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు, గుళ్ళో పూజలు చేసేటప్పుడు కూడా ఆ నామస్మరణకు ప్రత్యేక స్థానం.

రతమ్మంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం కాదు, మనసును ఒక సంకల్పానికి కట్టి పడేయడం, శ్రద్ధతో భక్తితో నియమాలతో దేవుణ్ణి ఆరాధించడం. శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించే భక్తులు స్వామివారిని తమ ఇంటికి ఆహ్వానించినట్టుగా భావిస్తారు. ఆ రోజు ఇంటి వాతావరణమే, గుడి వాతావరణమే ఒక చిన్న తిరుమలగా మారిపోతుంది.

ఏ వెళ్ళలేని సందర్భాల్లో ఇంట్లోనే చేసే పూజ మనకు దేవుడికి దగ్గరైన అనుభూతిని ఇస్తుంది. పూజ మందిరాన్ని శుభ్రం చేయడం, పూలతో అలంకరించడం, దీపం వెలిగించడం, నైవేద్యం సిద్ధం చేయడం, ఇవన్నీ ఒక కుటుంబాన్ని ఒక చోట చేర్చే అందమైన సంప్రదాయాలు.

0: పెద్దలు పూజలు చేసేవారు. పిల్లలు పక్కన కూర్చుని చూస్తూ ఉండేవారు. ఆ చిన్న వయస్సులో చూసిన ఆ దృశ్యాలే తరువాత మన జ్ఞాపకాలుగా మారుతాయి. పూజా గంట శబ్దం, కర్పూర హారతి, చందనం వాసన, తీర్థ ప్రసాదాలు, ఇవన్నీ మన బాల్యానికి సంబంధించిన అందమైన జ్ఞాపకాలు.
1: ఏడు కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనుల రక్షి.

పరమ భావన తీర్థ ప్రభావములను సకల కలుషాపహారే శాంతి మూర్తు తిరుపతి క్షేత్రమే దేవ

रिंची शरुनी भक्ति तो शरणागति की एंतो प्राधान्यता उंदी नावल्ल कादु स्वामी चूसुकुंटाडु अने नम्मकं भक्तुडिकि ओक प्रत्येकमैन मानसिक बलान्नि इस्तुंदि జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. అలాంటి సమయంలో భక్తి మనకు ఒక మాట చెబుతుంది, నమ్మకం కోల్పోవద్దు.

వారికి అక్కడి అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. మెట్ల మార్గం, గోవింద నామస్మరణ, లడ్డూ ప్రసాదం, దర్శనం కోసం ఎదురు చూపులు, చివరకు స్వామివారి దర్శనం. కొన్ని క్షణాలే అయినా ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకం.

వారికి అక్కడి అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. మెట్ల మార్గం, గోవింద నామస్మరణ, లడ్డు ప్రసాదం, దర్శనం కోసం ఎదురు చూపులు, చివరకు

0: సరళం సరగున బ్రోచు ఆసులభ సాజుని వేడిన తీర్చు కోర్కెలం.
1: సంగీతంలో శ్రీ వెంకటేశ్వరుడికి ప్రత్యేక స్థానముంది. అన్నమయ్య కీర్తనల నుండి ఆధునిక భక్తి గీతాల వరకు వెంకటేశ్వరుని రూపం, మహిమ, కరుణ, వైభవం ఎన్నో విధాలుగా గాన రూపంలో మనం ముందుకు వచ్చింది. ఈరోజు మన కార్యక్రమంలోని ఈ భాగాన్ని ఆ భక్తి సంగీతానుభూతికి అంకితం చేద్దాం.